इत्येतस्मिन् कार्यक्रमे पुनरेकवारं भवद्भिः सह संयुज्य अहमत्यन्तम् आनन्दितः अस्मि। देशस्य विभिन्नेषु भागेषु अस्माकं देशवासिनः देशहिते समाजहिते च एतादृशानि अद्भुतानि कार्याणि कुर्वन्तः सन्ति। वयं च यदा तद्विहितानां कार्याणां विषये शृणुमः तदा वयं नूतनां प्रेरणां प्राप्नुमः। अद्य कार्यक्रमस्य आरम्भम् अहम् एथलेटिक्स् इत्येतस्मिन् क्रीडाक्षेत्रे देशस्य अनयैव उपलब्ध्या करिष्यामि। कतिपयेभ्यः दिनेभ्यः पूर्वमेव झारखण्डराज्यस्य राँचीनगरे नेशनल सीनियर एथलेटिक्स फेडरेशन इत्याख्या प्रतियोगिता समायोजिता। एतस्यां प्रतियोगितायां देशस्य विभिन्नेभ्यः भागेभ्यः आगताः प्रायः 800 क्रीडकाः सहभागितां कृतवन्तः। एतस्मिन् नवधौ भिन्नासु चतुर्षु स्पर्धासु चत्वारि राष्ट्रिय मानाङ्कनानि भग्नानि जातानि। गुरिन्दर वीर सिंहः, विशाल टीके इत्यसौ, तेजस्विन शंकरः, देवमीणा, कुलदीप कुमारश्च एतैः मित्रैः विभिन्नेषु वर्गेषु नूतनानि कीर्तिमानानि रचितानि। सर्वप्रथमम् अहम् एतान् सर्वान् अपि भूरिशः वर्धापयामि। सखायः, एकस्याः स्पर्धायाः अधिदेशं बहु चर्चा जायमान अस्ति। सा च अस्ति शत मीटर मित धावन स्पर्धा इत्येषा, अर्थात् शत मीटर मितः धावनक्रमः। केवलं दिनद्वये पुरुषवर्गीये शत मीटर मिते धावनक्रमे राष्ट्रिय मानाङ्कनं वारत्रयं भग्नं जातम्। याभ्यां क्रीडकाभ्याम् एतद् भद्र प्रदर्शनं कृतं तौ स्तः गुरिन्दर वीर सिंहः, अनिमेष कुजूरश्च। अहं चिन्तितवान् ऐषमः मन की बात इत्येतस्मिन् कार्यक्रमे एताभ्यां क्रीडकाभ्यां सह वार्तां कुर्याम्। प्रधानमन्त्री, अनिमेषवर्य नमस्कारः। गुरिन्दर वीरः भवतेपि नमस्कारः। सत्श्री अकाल च। अनिमेष गुरिन्दर वीरौ नमस्कारः श्रीमन्। नमस्कारः महोदय। प्रधानमन्त्री, साधु भ्रातः, भवता तु अतिविशिष्टा उपलब्धि समधिगतास्ति। भवद् युगलमपि विशेष प्रदर्शनम् अकरोत्। वयं सङ्गीते तु युगल प्रदर्शनं दृष्टवन्तः, परं समाह्वानेपि अधुना युगल प्रदर्शनं भवति। तत्र प्रथमम् एकः समाह्वानं पुरस्करोति, द्वितीयश्च तत् समाह्वानं स्वीकरोति, तृतीयवारं पुनश्च समाह्वानं करोति। अत्यन्तं रुचिकरः विषयः अभवत् भवतोः। अहमिच्छामि मन की बात इत्यस्य श्रोतारः अपि एतस्मिन् विषये भवतोश्च विषये जानीयुः। भवद्भ्यां यः पराक्रमः कृतः तं विषयम् अभिजानीयुः। अनिमेषः, नमस्ते महोदय। मम नाम अनिमेष कुजूरः। अहं 200 मीटर 400 मीटर इत्यनयोः राष्ट्रिय कीर्तिमानाङ्कन धर्ता अस्मि। अथ च महोदय, अहं मूलतः छत्तीसगढतः अस्मि। अधुना च अहम् ओडिशा पक्षतः क्रीडामि। विगत वर्षे अहम् एशियन अथ वर्ल्ड यूनिवर्सिटी गेम्स इत्येताभ्यां पदकानि समर्जितवान्। अथ अहम् एथलेटिक्स इत्येतां क्रीडाम् 121,000 वर्षे समारब्धवान्, यदा अहं विद्यालयीयम् अध्ययनं पूर्णं कृतवान्। अहम् अम्बिकापुर स्थितात् सैनिक विद्यालयात् उत्तीर्णः अभवम्। अथ पूर्वमहं पदकन्दुकं क्रीडामि स्म। कोविड संक्रमण काले मम पितरौ क्रीडितुं मह्यमवसरं कल्पितवन्तौ। बहिः गत्वा धाव, क्रीडवा इति तौ वदतः स्म। यदा च कोविड संक्रमण कालः समाप्तिं गतः, तदा मम मित्राणि, यानि मया सह पदकन्दुकं क्रीडन्ति स्म, माम् आहूय विज्ञापितवन्तः यत् राज्यस्तरीयं मेलनं जायमानमस्ति, त्वं गत्वा सहभागितां कुरु। अहं च तत्र सहभागितां कृतवान्। मया एतन्न ज्ञातमासीत् यत् तत्र राष्ट्रस्तरीयं चयनं जायेत। अहं ततः राष्ट्रियदले चितः जातः। अथ अधुना अहं भारतस्य प्रातिनिध्यम् अन्ताराष्ट्रियस्तरे कुर्वन्नस्मि। प्रधानमन्त्री, भवतु, गुरिन्दरवीर किं प्रवर्तते? गुरिन्दरवीरः, नमस्ते श्रीमन्। मम नाम गुरिन्दरवीरः। अहं भारतीय नौसेनायां पेटी आफिसर इत्येतस्मिन् पदे कार्यरतः अस्मि। अहं च भारतस्य सर्वतः तीव्रधावकः अस्मि।
ಅನತಿಚಿರಮೇವ ಅಹಂ ಶತಮೀಟರ ಮಿತಂ ಧಾವನಂ ದಶ ದಶಮಲವ್ ಶೂನ್ಯ ನವ ಸೆಕೆಂಡ್ ಮಿತೆ ಕಾಲೇ ಸಮಾಪ್ಯ ರಾಷ್ಟ್ರೀಯಂ ಕೀರ್ತಿಮಾನಾಂಕನಂ ಸಮರ್ಜಿತವಾನ್. ಅಹಂ ಪ್ರಥಮಃ ತಾದೃಶಃ ಭಾರತೀಯಃ ಅಸ್ಮಿ ಯಃ ದಶ ದಶಮಲವ್ ಏಕ ಸೆಕೆಂಡ್ ಇತ್ಯವಧೇಃ ಅಪಿ ಅಲ್ಪಕಾಲೇ ಏವ ಧಾವನಂ ಪೂರ್ಣಂ ಕೃತವಾನ್. ಮಮ ಪ್ರಯಾಸಃ ಭವತಿ ಅಹಂ ಧಾವನಪಥೇ ಸೈನ್ಯ ವೇಷಭೂಷಾಯಾಂ ಚಾಪಿ ಸ್ವಸ್ಯ ದೇಶಸ್ಯ ಸೇವಾಂ ಕುರ್ಯಾಂ. ಮಮ ಪಿತಾ ಪಿತಾಮಹಶ್ಚ ಉಭಾವಪಿ ಕ್ರೀಡಕೌ ಆಸ್ತಾಂ. ಅಸ್ಮಾಕಂ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಃ ಏಷಾ ಯದಾನಾಂ ಕಿಮಪಿ ಪರ್ವ ಭವತಿ ಯಥಾ ದೀಪಾವಲಿ ನೂತನ ವರ್ಷಃ ವಾ ತದಾ ವಯಂ ಸ್ವಗೃಹಸ್ಯ ಸ್ವಚ್ಛತಾಂ ಕುರ್ಮಃ. ಅಹಮಪಿ ತದಾ ಪಿತುಃ ವೈಜಯಂತೀನಾಂ ಪದಕಾನಾಂ ಚ ಸ್ವಚ್ಛತಾಂ ಕರೋಮಿ ಸ್ಮ. ತತ್ ಕಾರ್ಯಂ ಮಹ್ಯಂ ಬಹು ರೋಚತೆ ಸ್ಮ. ಅಹಂ ಅತಿ ಪ್ರಸನ್ನಃ ಭವಾಮಿ ಸ್ಮ. ತಸ್ಮಿನ್ ಕಾಲೇ ಯದಾ ಅಹಂ ಕಾಮಪಿ ವೈಜಯಂತೀಂ ಸ್ವಚ್ಛಾಂ ಕರೋಮಿ ಸ್ಮ ತದಾ ಅಹಂ ಪೃಚ್ಛಾಮಿ ಸ್ಮ ಏಷಾ ಚಲ ವೈಜಯಂತೀ ಕುತಃ ವಿಜಿತಾ ಏತತ್ ಪದಕಂ ಕುತ್ರ ಜಿತಂ ಏತತ್ ಚಿತ್ರಂ ಕದಾ ಆಕೃಷ್ಟಂ ತದಾ ತದಾ ಸಹ ಸ್ವಕಥಾಃ ಮಾಂ ಶ್ರಾವಯತಿ ಸ್ಮ ಸಹ ವಿಜ್ಞಾಪಯತಿ ಸ್ಮ ಯತ್ ಅಹಂ ತತ್ರ ಕ್ರೀಡಿತುಂ ಗತಃ. ಅಹಮೇತತ್ ರಾಷ್ಟ್ರೀಯ ಪದಕಂ ಜಿತವಾನ್. ಅಹಂ ಸ್ವದಲಸ್ಯ ಏತಸ್ಮಿನ್ ಸಂದರ್ಭೇ ವಿಜಯಂ ಕಾರಿತವಾನ್. ತತಃ ಅಹಮಪಿ ತಂ ಪ್ರತಿ ಕಥಯಾಮಿ ಸ್ಮ ಯತ್ ಅಹಂ ಅಪಿ ಕಾಮಪಿ ಕ್ರೀಡಾಂ ಕರ್ತುಂ ಇಚ್ಛಾಮಿ ಸಹ ಪ್ರಾತಃ ಧಾವನಾರ್ಥಂ ಗಚ್ಛತಿ ಸ್ಮ ತದಾ ಅಹಮಪಿ ತೇನ ಸಹ ಗಂತುಂ ಪ್ರಾರ್ಥಯಾಮಿ ಸ್ಮ ಅನಂತರಂ ಸಹ ಮಾಮಪಿ ನಯತಿ ಸ್ಮ. ಸಹ ಕ್ರೀಡಾವಧೌ ಯತ್ ಕಿಮಪಿ ಅಧಿಗತವಾನ್ ಆಸೀತ್ ತತ್ ಸರ್ವಂ ಮಾಮಪಿ ಶಿಕ್ಷಯತಿ ಸ್ಮ. ತತಃ ಮಮ ರುಚಿವರ್ಧನಂ ಆರಬ್ಧಂ. ಅಹಂ ಯುಸೇನ್ ಬೋಲ್ಟ್ ಇತ್ಯಸ್ಯ ಧ್ವಸ್ತಂ ವಿಶ್ವ ಕೀರ್ತಿಮಾನಾಂಕನಂ ಅಪಿ ಅಪಶ್ಯಂ. ಏತತ್ ಸಂಬದ್ಧ ಏಕಾ ವಿನೋದ ಕಥಾಸ್ತಿ. ಅಹಂ ಟಿವಿ ಇತಿ ದೂರದರ್ಶನಂ ಪಶ್ಯಾಮಿ ಸ್ಮ ತದಾ ಮಮ ಮಾತಾ ದೂರದರ್ಶನ ಯಂತ್ರಂ ಪಿಹಿತವತಿ. ಸಾ ಉಕ್ತವತಿ ಅಧ್ಯಯನ ಸಮಯಃ ಆಸನ್ನಃ ಅಧುನಾ ಭವಾನ್ ಪಠತು. ತದಾ ಅಹಂ ಉಕ್ತವಾನ್ ಭವತು ನಾಂ ಭವತಿ ಮಹ್ಯಂ ದೂರದರ್ಶನಂ ದ್ರಷ್ಟುಂ ಅವಸರಂ ನ ಪ್ರದದಾತಿ ತಾದೃಶಂ ಏಕಂ ದಿನಂ ಭವಿಷ್ಯತಿ ಯದಾ ಭವತಿ ಏವ ದೂರದರ್ಶನೆ ಮಾಂ ಅನ್ವೇಕ್ಷ್ಯತಿ. ಯತ್ ಪಶ್ಯಂತು ಅಸೌ ಗುರಿಂದರಃ ಧಾವನ್ನಸ್ತಿ ಮಮಾಪಿ ಮಹತೀ ಪ್ರಸನ್ನತಾ ಭವತಿ ಯದಾ ಮಮ ಮಾತಾ ದೂರದರ್ಶನೆ ಧಾವಂತಂ ಮಾಂ ಅವಲೋಕಯತಿ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಬಾಢಂ ಬಾಢಂ ಬಾಢಂ ಭವತಃ ಕಥಾ ತು ವಿಶಿಷ್ಟ ಏವ. ಗುರಿಂದರ ವೀರಃ ಆಂ ಮಹೋದಯ ಮಧ್ಯಮ ವರ್ಗೀಯಃ ಕುಟುಂಬಃ ಅಸ್ಮಾಕಂ. ಮಮ ಪಿತಾ ಅಪಿ ವಾಲಿಬಾಲ್ ಇತಿ ಕ್ರೀಡತಿ ಸ್ಮ. ಗೃಹ ಸಮಸ್ಯಾನಾಂ ಕಾರಣೇನ ಸಹ ಸ್ವಕೀಯಂ ಕ್ರೀಡಾ ಕ್ರಮಂ ಅತ್ಯಜತ್ ತಸ್ಮಾತ್ ತಸ್ಯ ಸ್ವಪ್ನಾಃ ಅಪೂರ್ಣಾಃ ಏವ ಆಸನ್. ತತಃ ಸ ಮಯಿ ಏತಾನ್ ಸ್ವಪ್ನಾನ್ ಅಪಶ್ಯತ್ ಅಥ ಚಿಂತಿತವಾನ್ ಯತ್ ಮಮ ಪುತ್ರಃ ತಾನ್ ಪೂರಯಿಷ್ಯತಿ. ಅಹಮಪಿ ಏತಸ್ಮಿನ್ ಸಂದರ್ಭೇ ತೇನ ಸಹ ಸಂವಾದಂ ಕರೋಮಿ ಸ್ಮ. ಮಿಲ್ಖಾ ಸಿಂಹಃ ಅತಿ ಪರಿಶ್ರಮಂ ಕರೋತಿ ಸ್ಮ ಇತಿ ಶ್ರುತ್ವಾ ಅಹಂ ಕಥಯಾಮಿ ಸ್ಮ ಅಹಮಪಿ ಕಸ್ಮಿಂಶ್ಚಿತ್ ದಿನೇ ಭವತಃ ಸ್ವಪ್ನಾನ್ ಪೂರಯಿಷ್ಯಾಮಿ. ತದಾ ಸಹ ವದತಿ ಸ್ಮ ಸ್ವಪ್ನ ಪೂರ್ತಿ ಕಥನ ಮಾತ್ರೇಣ ನ ಭವತಿ ತದರ್ಥಂ ಮಹಾನ್ ಶ್ರಮಃ ಅಪೇಕ್ಷಿತಃ ಪರಿಶ್ರಮಃ ಕರಣೀಯಃ ಭವತಿ. ಮಿಲ್ಖಾ ಸಿಂಹ ವರ್ಯಃ ರಕ್ತ ವಮನಂ ಕರೋತಿ ಸ್ಮ ಆತಪೇ ಧಾವತಿ ಸ್ಮ ಆ ದಿನಂ ಪ್ರಶಿಕ್ಷಣಂ ಪ್ರಾಪ್ನೋತಿ ಸ್ಮ ಏತತ್ ಸರ್ವಮಪಿ ಮಾಂ ಪ್ರೇರಯತ್ ಪಿತಾ ಮಾಂ ಪ್ರೇರಯತಿ ಸ್ಮ ಯದಿ ಅಹಂ ಧಾವಯೇಯಂ ತರ್ಹಿ ದೇಶಾರ್ಥಂ ದೇಶಾರ್ಥಂ ಪದಕಂ ಮಾನಯೇಯಂ ಜಯೇಯಂ ವಾ. ಯದಾ ಚ ಅಹಂ ಸ್ಪರ್ಧಾ ವರ್ಗೇ ಶತ ಮೀಟರ್ ಮಿತಂ ಧಾವನ ಕ್ರಮಂ ಚಿತವಾನ್ ತದಾ ಸರ್ವೇ ಮಾಂ ತದರ್ಥಂ ನಿರಾಕುರುವಂತಿ ಸ್ಮ ಸರ್ವೇ ಕಥಯಂತಿ ಸ್ಮ ವತ್ಸ ಶತ ಮಿತೇ ಧಾವನ ಸ್ಪರ್ಧಾ ವರ್ಗೇ ಮಾಸ್ತು ಶತ ಮಿತಃ ವರ್ಗ ಭಾರತೀಯೇಭ್ಯಃ ನಾಸ್ತಿ ಭಾರತೀಯಾನಾಂ ವಪುಃ ಶತ ಮೀಟರ ಮಿತೇ ವರ್ಗೇ ಸಹಭಾಗಿತಾಂ ಕರ್ತುಂ ನೈವ ನಿರ್ಮಿತಮಸ್ತಿ. ತದಾ ತದಾ ಅಹಂ ಮಮ ಪಿತಾ ಚ ವದಾವಹ ಸ್ಮ ಯತ್ ವತ್ಸ ಗುರಿಂದರ್ ಆವಾಂ ಏತಂ ವರಗಂ ಚಿತವಂತೌ ಅಥ ಏತಸ್ಮಾತ್ ಕಥಮಪಿ ಪೃಷ್ಠತಃ ನ ಭವಾವಹ ಯೇ ಖಲು ಕಥಯಂತಿ ಏತೌ ನ ಕರ್ತುಂ ಶಕ್ನುತಃ ತಾನ್ ಆವಾಂ ಕೃತ್ವಾ ಪ್ರದರ್ಶಯೇವ ಅಥ ತ್ವಂ ತಥಾ ಕರಿಷ್ಯಸಿ ತ್ವಯಿ ಮಮ ವಿಶ್ವಾಸಃ ಅಸ್ತಿ ಸ ಚ ವಿಶ್ವಾಸಃ ಯಃ ಮಮ ಪಿತಾ ಮಯಿ ಅಕರೋತ್ ತಂ ಏವಂ ಅಹಂ ಶಕ್ತಿರೂಪಂ ಅಭಿಜ್ಞಾಯ ಅಗ್ರೇಸರಃ ಅಭವಂ. ಅಧುನಾ ಚ ಪ್ರತ್ಯೇಕಂ ಭಾರತೀಯಃ ಕಥಯತಿ ಮಿತ್ರ ಭಾರತೀಯ ಧಾವನ ಕ್ರಮಂ ಆಚರ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪಶ್ಯತಾಂ ಭವದ್ಭ್ಯಾಂ ವಿಶಿಷ್ಟಂ ಹಿ ಕಾರ್ಯಾಚರಣಂ ಕೃತಮಸ್ತಿ ಅಥ ಚ ಕೇವಲಂ ದಿನದ್ವಯೇ ಭವದ್ಭ್ಯಾಂ ವಾರತ್ರಯಂ ರಾಷ್ಟ್ರೀಯಂ ಕೀರ್ತಿಮಾನಾಂಕನಂ ಧ್ವಸ್ತಂ ಕೃತಮಸ್ತಿ. ಶತ ಮೀಟರ ಮಿತೆ ಧಾವನ ಕ್ರಮೇ ಧಾವನಂ ಯಥಾ ಗುರಿಂದರ ವೀರಃ ಅವದತ್ ಜನಾಃ ಕಥಯಂತಿ ಯತ್ ಭಾರತಸ್ಯ ಜನಾನಾಂ ವಪುಃ ತು ಏತದರ್ಥಂ ನ ಯೋಗ್ಯಂ ಏತಾವತಿ ಕಠಿಣೇ ಸತ್ಯಪಿ ಭವದ್ಭ್ಯಾಂ ಕಾರ್ಯಂ ಕೃತಂ.
ఉభాభ్యామపి అహం జ్ఞాతు కామః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమస్య శ్రోతారః అపి శ్రోతు కామాః స్యుః యత్ కీదృశః ఏషః ఉత్సాహః ఆసీత్, కః హఠః ఆసీత్, కిం చింతితమాసీత్, అథ కథం కుర్వంతౌ ఆస్తాం, కియత్ కఠినం భవతి. గురిందర్ వీరః: ఆం మహోదయ, అహం గురిందర్ వీరః. ఆరంభే అతి సంఘర్షః ఆసీత్, బహుధా సంశయః భవతి స్మ. అపి అహం సమ్యక్ కురువన్నస్మి, అపి అహం సమ్యక్ చితవాన్, యతో హి ప్రతివారం కశ్చన విజయం న ప్రాప్నోతి, కదాచిత్ భవాన్ శిక్షణమపి ప్రాప్నోతి, యదా అహం పరాజితః భవామి స్మ, యదా మమ ప్రదర్శనం సమ్యక్ న భవతి స్మ, కాచిత్ క్షతిః భవతి స్మ, తదా మమ కుటుంబినః మమ సహయోగం కురువంతి స్మ. తే కథయంతి స్మ, భవతు నామ ఏకం దినం ఏవ అనుత్తమం గతం, ఏకం వర్షం అసమీచీనం గతం, పరమనేన జీవనం తు నష్టం న భవతి, స్వప్న దర్శనం న బాధితం భవేత్. మమ ప్రశిక్షకః అపి బోధయతి స్మ, యది త్వం న కరిష్యసి తర్హి కోపి న కర్తుం పారయిష్యతి. ఇత్థం యదా ఆస్మాకీనః సమాజః ప్రతివేశినశ్చ అస్మాన్ ఉత్సాహయుతాన్ కురువంతి, తదా అస్మాకం ఉత్సాహః నష్టః న భవతి. ప్రధానమంత్రి అనిమేషవర్య: అనిమేషః. మహోదయ, మాం తు సర్వే వదంతి స్మ, యదా ఏకవింశత్యధిక ద్విసహస్రతమే వర్షే అహం క్రీడనం ఆరబ్ధాన్ ఆసం, తదా జనాం కథయంతి స్మ, పశ్య ఏతత్ నూతనం క్షేత్రమస్తి, త్వం కర్తుం న శక్ష్యసి, తదా అహం కథితవాన్, అధునా యదా అహం ఏతత్ క్షేత్రం ప్రవిష్టవాన్, తదా అహం ఏతత్ నిశ్చయేన సాధయామి. మమ పితా అపి సర్వదా విజ్ఞాపయతి స్మ, త్వం యది ఏతస్మిన్ క్షేత్రే ఆగతః తర్హి కదాపి పృష్ఠతః మా పశ్య, యతో హి ఏతత్ సాధయితుం చింతనం తు బహవః కురువంతి, పరం సఫలాః కేచనేవ భవంతి. త్వం ఏతత్ క్షేత్రం ప్రవిష్టః, అతః అత్ర అవధానం కురు, ఏతస్మిన్ పథే ఏవ అగ్రేసరః భవ, తుభ్యం సర్వాః సువిధాః సర్వవిధాః సహాయతాః వయం దద్మః, గృహపక్షతః సమర్థనం ఆరథిక సమర్థనం సర్వమపి వయం సాధయామః, త్వం కేవలం పరిశ్రమం కురు, అథ భారతం దర్శయ యద్ భారతీయాః అపి ధావితుం శక్నువంతి, యతో హి ఏతే మాం కథయంతి స్మ యత్ భారతీయానాం జీన్స్ ఇతి వంశానుక్రమః తథా భూతః నాస్తి యేన తే సబ్ 10 ఉత్ సబ్ 10.1 ఇత్యేతస్మిన్ వర్గే ధావితుం ప్రభవేయుః, అథవా కోపి స్ప్రింట్ ఇతి కర్తుం ప్రభవేత్. పరంతు అధునా ఆవాం ద్వావపి ఏతత్ ప్రమాణీకృతవంతో యత్ భారతీయాః అపి కర్తుం శక్నువంతి, న తావత్ కఠినం అస్మాకం కృతే, వయమపి సర్వం కర్తుం శక్నుమః, ఏతత్ సర్వమపి మాం అత్యంతం ప్రేరయతి, అథ యథా క్రమం ఆవాం ప్రశిక్షణం కురువంతౌ స్తః, క్రమశః కాలబంధం ప్రతివారం ధ్వస్తం కుర్వః, అన్యే భారతీయాః అపి ఏతత్ పశ్యంతః సంతి యత్ భారతీయాః అపి కర్తుం ప్రభవంతి, అథ ఆవాం ఇతోపి కరిష్యావః శ్రీమన్. సంప్రతి ఆవయోః చయనం రాష్ట్రమండల క్రీడాభ్యః అపి జాతం, తత్ర ఆగమ్యమానాసు స్పర్ధాసు ఆవాం ఇతోపి భద్రతరం ప్రదర్శనం కరిష్యావః. ప్రధానమంత్రి: అస్తు, పశ్యంతు, మమ మనసి అపి ఏకం కూతూహలమస్తి, అన్యేషామపి భవేత్. మయా శ్రుతం యత్ యువామువౌ ఉత్తమే మిత్రే స్తః, కిం యువాభ్యాం కిమపి పూర్వమేవ నిశ్చితమాసీత్ యత్ యది త్వం మమ కీర్తిమానం భంక్ష్యసి తర్హి అహమపి తవ కీర్తిమానం భంక్ష్యామి ఇతి. ఆదౌ అనిమేషః వదతు. అనిమేషః: శ్రీమన్, పూర్వం కీర్తిమానం 10.18 యన్మమైవాసీత్, తతః గురిందర్ వీర భ్రాత్రా ఉపాంత్య చక్రే 10.17 ప్రాప్య తత్ భగ్నం, తతశ్చ మయా పునః ద్వితీయోపాంత్య చక్రే 10.15 కృత్వా భంగం కృతం. తతః యదా మమ ఉపాంత్య చక్రం సమాప్తం, తదా ఆవామువౌ ప్రసన్నౌ ఆస్వ యత్ ఆమ్ అద్య కీర్తిమానం భంగం జాతం, తథా చ ఆవాభ్యాం ఉభాభ్యామేవ తత్ భగ్నం, యతో హి తస్మిన్ సమయే స్పర్ధాయాం ప్రతిద్వంద్వితా భవతి ఏవ, పరంతు ఆవాభ్యాం పూర్వమేవ నిశ్చితమాసీత్, తతః పూర్వం యదా ఆవాం సౌదీ అరేబియా దేశం గతవంతౌ స్పర్ధాం కర్తుం, తదా తత్రాపి ఆవాం సహవాసినౌ ఆస్వ, తత్రాపి ఆవాం చర్చాం కూర్వః యత్ భారతస్య ధావనక్రీడా అగ్రే నేతవ్యాస్తి, సా చ ఆవయోః ఏవ హస్తే అస్తి, ఆవాం యత్ కరిష్యావః తదేవ అన్యాన్ ప్రేరయిష్యతి. ప్రధానమంత్రి: గురిందర్ వీరః కిం వక్తుమిచ్చతి?
गुरिन्दर्वीरः। आवाभ्यां निश्चितम् आसीत् यत् आवाम् उत्तमं धाविष्यावः। यदा कदापि श्रीमन् एकस्य आवश्यकता भवति तदा अन्यः साहाय्यार्थं तिष्ठति। यदा कीर्तिमानात् पूर्वं यदा मया कीर्तिमानं कृतं ततः अनिमेषेण कृतं। यदा आवां प्रागभ्यासं कुर्वन्तौ आस्व तदा अहम् अनिमेषाय अवदं यत् इदानीम् अनिमेष सः खण्डः समीचीनः अस्ति। तत्र गत्वा